రమ్మనే కదా, రమ్మనే కదా, కాశీతో లగ్ రమ్మని వేసి కాశీతో లగ్ రమ్మని వేసి నవాలు లంకే మజి ఉస్తాద్ మదరాన ఖిద్మత్ కి హాజిర్ యమా నౌరోజ్ దరే ప్రోగ్రామా పాప్తా కి పింజీష్ ప్రోగ్రామ్ ఇస్మా బిల్కుల్ దది రేడియో న దసో రై తైర సంగే తైర నా ఏ సతి బరాబర్ నే మౌ తైర జమాన్ మే ప్రోగ్రామ్ కోలు జీ పది అబ ఉస్ మే రేడియో ను మగసే పతక్ బే కి రేడియో పరే కి బా ఖజి వై చి దగలే మౌ తైర బే ప్రోగ్రామ్ కో కనా ను దసి కారు చి ఖుషి జమంగ యోబలా తకడా హంకార ద యోరస్ దా జమంగ సర ప్రోగ్రామ్ కి కినాసలా نو مونږ ولې یاره څوک به میسجو نظر در شامل کنا لوګو دې تایر دا پختو ډیره بیکاره ده ډیره زیاته بیکاره ده کافی ډیره زیاته بیکاره ده خو چې کلا